0: చెయ్యా చెయ్యా
1: చాంగురే. రే ఎంట్రా, ఇది ఇది ప్రోమో సాంగ్ రా.
2: కరెక్టే అన్న, కానీ పెళ్ళి
1: అయితే. రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా. ఏం నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చుడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, అటెండమ్మా.